తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు తంగడతకు